ఇంజీలుగా హలువరి ఏ ఇంజీలుగా అల్లాహ్ బావా లబ్బాఫావా హుకుము హుకుం కురా హుషగమే అది అల్లాహ్ బావా లబి హుకుము హుకుం నుకురా మీహా దన్నాష ఫహ ఎవరెంగ్ ఎయి హమ ఫాసిఖున్నే.

అది అల్లాహు బావాలవ్వాఫావా హుకుము ఎవరెంగె మెదుగా ఖలేగిఫాను హుకుం కురవ్వాషే అది ఎవరెంగె అమిల్ల ఎదుంతక ఖలేగిఫాను తబావెడాను గన్నవాషే అది అల్లాహు ఖలేగిఫాను బావాలవి భయం ఆయతుం ఖలేగిఫాను ఎక్కిబా కుఫ్ఫానకమం ఎవరిన్నా మెదు రక్కాతురు వడాగన్నవాషే ఫహ ఎవరెం ఫురగస్ దీఫినమ ఖలేగిఫాను దిన వడాగన్నవాషే హమ కశ్వరుం అల్లాహు ఇరాద కురబ్బని ఎవరెంగె బయ ఫాఫతగ సబము ఎవరన్న ఉకూబా దివ్వుమషె అది హమ కశ్వరుం మీ సగుంగె తెరెం గిన మీహుని ఫాసకుం కం కశవరే.

ఇంజీలుగా అహులువరి ఏ ఇంజీలుగా అల్లాహు బావా లబావా హుకుమ్ హుకుమ్ కురా హుషుగమే అది అల్లాహు బావా లబి హుకుమ్ హుకుమ్ నుకురా మీహా దన్నాష ఫహ ఎవరంగ్ ఎయి హమ ఫాసిఖున్నే.

0: అలాగే అలీ సఫా దిగలి ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్ ఫౌండర్ మెంబర్ కోమ్ విఎఫ్ఆర్ ఎత్తో కురబ్బాని అలాగే మేము కురముందా విఎఫ్ఆర్ఏకి మహుగే మసక్కి ఏ లోకల్ డెలివరీ అది రిసోర్ట్ సప్లై మహాబే హురిహా విఎఫ్ఆర్ అలాగే మేము యోగుత కురము మీదని ఏగితే మీ రోమస్ దెంగ్ వళోమస్ రిహాకుర్ మస్మిరుస్ అది మీ నూనస్ దెంగ్ అలాగే మేము బేరం ఏమి కూడా ఇంపోర్ట్ కొగ్గే సీ ఫుడ్గే ఐటమ్ తక అలాగే మేము యోగుత లోకల్ అది రిసోర్ట్ తక సప్లై కురము మీదని కండమోగి గుర్తు కడుగు ఇక్కడ కళబిలమస్ కన్నెలి దెంగ్ కన్నెలి బాండు మహుబాండు హిబరుమస్ దెంగ్ రిసోర్ట్ కడుగుడు మేము బేరకూరని టూనా ఏ గ్రేడ్ లోయిన్స్ షషిమి దెంగ్ బి గ్రేడ్ లోయిన్స్ సి గ్రేడ్ లోయిన్స్ దెంగ్ ప్రాన్స్ ఏ బేణం కూర కడుగుడు మేము కానీ థిమ్ వత్తరే ఈ టైగర్ ప్రాన్స్ 13, 14, 20, 25 దెంగ్ రిహాకుర్ అడగడమే అనేది తెల్లి రిహాకుర్ ఆ మొన్న విక్కం ఉందని దెంగ మిగతా రిసోర్ట్ తగ్గేసి అది నార్మల్ రిహాకుర్ అడగడమే విక్కం ఫార్మ తెరే కడగడమే విక్కం ఫార్మ సూరిగోత ఇవ్వ విక్కం ఫార్మ స్ఫీలేట్ ఇవ్వ విక్కం దెంగ్ చంక్ ఇవ్వ విక్కం అడగడమే ఫార్మ హోగే గొత్తగా ఎయి దెంగ అడగడమే ఆమ్ముకో మీ మీ ఒగుత్తు విక్కం ఉంది ఆ ప్రోడక్ట్ తగ్గ విఎఫ్ఆర్ ఫెషన్ ఎక్కినట్టు అడగడమే విఎఫ్ఆర్ ఎక్కి మీ తీ రాజ్యం అది ముడి దునియా బెస్తి మావి కోవిడ్ నవారా తెరేగా హుస్కొం అస్తు గేగెహెన్ తిబెంజి హుని అడుగుడు కేస్ మీకు కూరి రిసోర్ట్ మొసక్కి కూరి మీ దెంగ్ ఇత్తిఫాగం కోవిడ్ నవారా అడుగుడు సూరి హమ హుడు మాదే గుట్ట దెంగ్ లాక్డౌన్ తెరేగ ఎగుత హుండం జహునీమ దెన్ నుకుతి మీ దోస్తు కొమ్మెస్ కమె కురాణి హిత దెంగ్ ఎగుతం అడుగుడు మేము ఫెరీ తీ రాజ్య కురిమతి కోవిడ్ నవారే హాజసాగ ఎమ్మె నాజుకు దాని వాళ్ళ లోకల్ డెలివరీ మాలి హుడు మాలి గెతక మస్ట్ డెలివరీ కూడా ఎహిసా ఉంది మికమ వరబొడ లోబిజి మీ ముస్తగుబలు ఒయ్ కమిక్కం అమిల్ద నఫ్స గబూల్ కురవని బైగ్గి వజీఫాగా మిగుతం ఉడుమవ్వరెం మా హిత ఫసేహవానే అమిల్ద మీ మసక్కి కూరియరు మసక్కి కూరి దెన్ కోవిడ్ తెరే లోకల్ డెలివరీ ఫెరి మసక్కతే మీదు అడుగుణమే మిహాసావం అసమీని విఎఫ్ఆర్ ఫుళాకురం కురి కొం కమెత్తో అడుగుడు మేము మీ లోకల్ డెలివరీ ఎఫ్ దెంగ్ అడుగుడు మేము విస్ని దెమ్ వికముగా మీ దారా అడుగుడు మేము కూరియ దాం బేణు మీయాము దెంగ్ అడుగుడు మేము కురంజేని కొం కంత ఎత్తు ఎగొత్తం ఫుడతం అడుగుడు మేము హుడివి మస్ట్ ఫిహారే హుడుమాలేగా దెంగ్ ఎ ఫిహార హింగము దెంగ్ అడుగుడు మేము బెది దెంగ్ అది ఇతరు మగెంగ్ ఎంతో దెగొత్తం అడుగుడు మేము కూరి మసక్కతు లోకల్ డెలివరీ ప్లస్ మీద అడుగుణమెన్నకి మీ ద్వే రాజ్య మీ టూరిజం ఇండస్ట్రీకి గాగ్ఞత బుణానం ఆనర్ నూని బి రిసోర్ట్ సప్లై కురము ఎయి కాండోమస్ కన్నెస్ సీ ఫుడ్ అది మీ లోకల్ బయింగ్ ఐటమ్ రిహాకుర్ వడోమస్ లాగ్ విఎఫ్ఆర్ దిమావి గొంజహం తగ్గకి బాత ఎమ్మె బొడు గొంజహుమకీదెంగ్ అనే లిబే మీ ఫుర్సత్తం హోద పరబొడు గొంజహం తగ్గిద్ది మా సేపున అడగడమే లోకల్ డెలివరీకి ఇతర అడగడమే దెమ్ మినుకుయి రిసోర్స్ సప్లై బదారు మీకు తెరగ బోడు బేరు భయం మీ దెంగ్ అని అనిక్కడం దిమావా ఎమ్మె బొడు గొంజహుమకి ఎతంతనకు పాచేసి మేనేజర్ నూని సెఫ్ ఉన్న మితిబేని ఎగ్జిక్యూటివ్ సెఫ్ మీ ఉన్నని బేరు కొమ్మస్ మీ ఉన్నదే మీ ఉన్న అడగడమన్న గుళం ఎమ్మె రంగళు రంగళెక్కే ఉండమేనే సోబకి మీ మొసక్కతకు మీ దారాగి బోళే హమ బేరు మీ సెం విద్య ఎబేఫుడు ఎబేఫుడు ఉన్న గుళుమ అడుగుణమే అడుగుణమే గుళుమ టంకుల కూడవే గొస్ వ్యాపార పడ రిసోర్ట్ సప్లై ఎన్నుకున్నాం ఎయి అడుగుణమైన దిమావి ఎమ్మె బొడు గొంజుం తగ్గ దిమావి దెంగ్ అనే గొంజుమకి మీ వ్యాపార తానే నాగా విశాఖ బుణాం అడుగుణమే దెన్ వ్యాపారి బేసెఫ్ మీన్ అని బోడ హుడుమాదే హుడుమాదే బోడే బదా విశాఖ మీ జాగాగతిక నూని తంతం కుయ్యన్నగాగే మీ కంకుని కష్టంగా సో అది కుది అది మెదుపంతిగా వ్యాపార్థక బదారు అండ్ మీ ఇన్న కులి ఎయి వరబొడు కుయ్యే ఎయ్య స్వరబొడు కొంచెం కదే మీది మామని దెన్ అనుకోవడం పాచ్యకి మీ లాని బిడ లేరు తజురిబా ఏ ఫోముగా అయితే అని హిస్సా కొద్దని జాగ్రత్త దే దినముగా అడుగుడు కహియను ತಜುರಿಬಾ ಮಾ ಬೋಡ ಮಿಹಾತನ ಪೆದಿಫ ಒಯಿಂಗ್ ಹೆನೆದ್ ಮಿ ಎಸ್ ಪೈಕಂ ಅಣೆಂಗೆ ಅಳಗೊಂಡು ಬುಣದ ಬುರ ಬಹೆನ್ನು ಮಿ ಕಂ ಒಯ್ಗೆ ಬಾಹ ಕಳಗೊಂಡು ಬುಣದಿ ವಿಎಫಾರ್ ಮಿ ದತ್ತುರುಗ ದಿಮಾವಿ ಎಮ್ಮೆ ಉಫಾವೆರಿ ದುಹಾಕಿ ಕೊಬಾತು ಮಿ ವಿಎಫಾರಿ ಅದೆಂ ಕೊಮ್ಮೆ ದುಹಾಕಿ ಅಣೆಂಗೆ ಬದಲ ಓಮೆಣ್ಣ ಅಮ ಉಫಾವೆರಿ ದೋಸ್ತಕ್ಕೆ ಬುಣ ಏಯ್ ಆ ಕಂತತ್ತಗೆ ತಜುರಿಬಾ ಕೊಲ್ದಂದಿ ಆ ಕಸ್ಟಮರುನ್ನ ಡೀಲ್ ಕೊಲ್ದಂದಿ ಬುಂಗೆ ಅದೆಂ ಬರ ಬೋಡು ಹಿಂಗ ಮಜೋಮೆ ದೆ ಎಮ್ಮೆ ಉಪಾವಣಿ ಅಬದು ಲೋಕಲ್ ಕಸ್ಟಮರು ಆ ಮುಖ ಅಳಗೊಂಡು ಮೆಂಗೆ ಕೆಸುಮಕ್ಕಿ ಲೋಕಲ್ ಡೆಲಿವರಿ ಲೋಕಲ್ ಕಸ್ಟಮರು ಅಳಗೊಂಡು ಮೆಣ್ಣ ಎ ಕುರ ಇತ್ತುಬಾ ಏ ಅಳಗೊಂಡು ಇದೆ ಬರ್ಬೋದು ಹಿಂಗ ಮಜೋಮೆ ಸಬಕ್ಕೆ ಅಳಗೊಂಡು ಮೆ ಬಿ ವಿ ಎಫ್ ಆರ್ ಎಫ್ ಎಸಿ ಮಾಲೆ ಹುಳು ಮಾಲಿದೆ ಕಮ್ಮಿಯದು ವರೈಜಗಿಕ ಮಾಕಿ ಬಾಂಗ್ ಫಲ ಹಾಕಿ ಅಳಗೊಂಡು ಬುಣೇನಿ ಮಿಹಾರ್ ಮಿ ದಿ ರಾಜ್ಯ ದಿಗಲಿ ಟ್ರೇಡಿಂಗ್ಗೆ ಹಾಬ್ರೆಂಗಿನ ಕಸ್ಟಮರ್ ಅಂತಿವೆ ಎಕ್ಕಿ ಎಕ್ಕಿ ರಾಜು ಅಳಗೊಂಡು ಮೇಬ ಫೋನು ಉತ್ತೂರ ದೇಪುನ ಮೆದುರಾಜಿತ್ತೆ ಅಳಗೊಂಡು ಮೇಗೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಏಯ್ ವರ ಬೇರಿ ಕಮಿಕ್ ಕಮಂಗ್ ಅಳಗೊಂಡು ಪೆನ್ನ ಏಯ್ದೆಂಗೆ ಎಮ್ ಎಫ್ ಆ ಎಮ್ ಇ ಎಫ್ ಆರ್ ಅದೇ ಬಿ ಎಫ್ ಆರ್ ಎಫ್ ಫಸ ಬೇ ಫೋನ್ ದೇನೆ ಸೇಹತ್ತಿಗೆ ಕೊಬ್ಬ ಬಿ ಎಫ್ ಆರ್ ಎಫ್ ಎಸ್ ಎಸ್ ಕೊಮ್ಮೆ ಕಮೆ ಅನೇ ಕುರಂ ಬಿಸ್ನೆಸ್ ಅಳಗೊಂಡು ಬುಣವೇನಿ ಜುವಾನುಣ್ಣೆ ಕೆಳಗೆ ನುಕುಣ್ಣಾಶೆ ಅಮಿಲ್ಲೆ ತಿಮಣ್ಣ ಮಿವೆನಿ ಕಮೆ ಬಾಣೆ ಎ ಗೊತ್ತ ಕೆರಿಗೆ ನುಕುಣ್ಣ ಜುವಾನ್ ಕಮುಗೆ ಗಾಗೆ ತಿಹುರಿ ಬಾರುಗೆ ಬೇನು ಪೂರಾಶೆ ಹೇಗೊತ್ತು ವಿ ಎಫ್ ಆರ್ ಎಸ್ ಅದೇಂ ಕಮೆ ವಿ ಎಫ್ ಆರ್ ಗೆ ಅನ್ ಕ್ವಿತಮ್ಮೆ ಕೂಡ ಕೂಡ ವಿ ಎಫ್ ಆರ್ ಎಸ್ ಎ ಲಿಬೆ ಫುರ್ಸತ್ತುಗೆ ರಂಗಳು ನಿಯತೆ ಹೋಗಿ ಕೊಫಿಯಂ ಹೋಮ ಕುರಿಯರ ದಾಣ ಎಮ್ಮೆ ಮುಹಿಮ್ಮು ಕಮಕ್ಕಿ ವ್ಯಾಪಾರಿಗೆ ವಿದ್ಯಾಮು ಕಸ್ಟಮರುನ್ನ ಎ ದೇಂಜೆ ಇಹುತ್ತಿರ ಅಳಗೊಂಡ ಮೆಮ್ಮಿ ಕಿತಮ್ಮೆ ಬೋಡು ವ್ಯಾಪಾರಿ ಎಕಸ್ ಅದಿ ಕಿತಮ್ಮೆ ಕೂಡ ವ್ಯಾಪಾರಿ ಎಕಸ್ ಕಸ್ಟಮರ್ ಕುರಿಮತ್ತೀಗ ಅಳಗೊಂಡ ಮೆಮ್ಮ ಬಾಂಜೇನಿ ದೇರ ನಿಕಮಿತಿ ಬಯಕಸ್ ಅನೆಕ್ಕ ಹಂಗೆ ಕುರಿಂಜೆ ಇಹುತ್ತಿರಾಮ್ ಕೊಗ್ಗೆ ಕೆರಿಗೆ ಕುರಿಗೆ ಗೊಸ್ಸಿಯಾಮು ಹಾಮ ಕೊಮ್ಮೆ ವ್ಯಾಪಾರಿ ಎಸ್ ಕುರಿಯರ ದಾಣೆ ಕಮ್ಮಗೆ ಜಗಿಂಗ್ ಕಂಗೆ ಅಳಗೊಂಡ ಲಿಬೆ ಪೂರಿ ತಜುರುಬಾಗ ಅಲ್ಲಿಗೆ ಅಳಗೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ ದೆನ್ ನಿಮ್ಮ ಆಮು ಅಳಗೊಂಡು ದಿಗಲಿ ಟ್ರೇಡಿಂಗ್ ಪರಾತು ಎ ಫೌಂಡ ಮೆಂಬರಿಗೆ ಹಾಯಿಸಿತು ಅವನು ವರ ಬೊಡಸ್ಕುರದಾ ಕುರ ಅನ್ನೆ ದಿಗಲಿ ರವಿಯ ನಿನ್ನೋಳು ದಿಗಲಿ ಮಿ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಎಮ್ಮೆ ಅಪಾರ ಎತ್ತಕೋ ಅಳಗೊಂಡು ಮೇಣ ಲಿಬೆ ಮುಂದೆ ಸಪೋಟ ದೆಮುಂಗ್ ಎಂದ ಎಬ್ಬಾಳ್ದು ಅಳಗೊಂಡು ಮಿ ದಾಯರ ನುಕುಮೆ ದಿಗಲಿ ದಿಗಯ್ಯಕ ವೆಫ ಮಿಯೊತ್ತಿ ಮಿ ಫ್ಯಾಮಿಲಿ ತೆರೆಗೆ ಮಿಯ ಎಕ್ವೇರ್ ಕಮ್ಮ ಎಬ್ಬಾವಂತ ಕಮ ಅಹುವಂತ ಕಮ್ಮ ಎಮ್ಮ ಹಾಸಕೋ ಫ್ಯಾಮಿಲಿಯ ವರಬೊಡಸ್ಕುರುದನ್ನ ಹಾ ಮೆಹೆಮ್ ಅಳಗೊಂಡು ಮೆಣ್ಣ ಮಿ ಹಾಸ ಆದ್ಯಮಕ ಮಟ್ಟಕ ಅದೋಸ್ವಾಣ ವತಾದ ಹಮ್ದುಕುರ ಸುಕುರಿ
1: ಮಿಗೆಣಸ್ತೀನಿ ವುಣದಂಕಾರ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿ ಹಫ್ತಾಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹಾಸಕೋಲಿ ದಿಗಾಲಿ ಟ್ರೇಡ್ ಇನ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಗೆ ಫೌಂಡ ಅಲಿ ಶಫಾವ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮುಫದ್ದಾಯ ಕುಲವಾಲಿ ಅಳುಗಂಡು ಮರಿಯಮ್ ಮಲ್ಯ ಅಣ್ಣ ಹಫ್ತಾಗವಿಸ್ ಮಿ ಫದ ಮೊಳಿಂಗ್ ಆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಾಯಕೂ ಬದ್ದಲುಮ್ಗೆ ಉಮೇದುಗ ವಕ್ಯಲ್ಲಣ ವಸ್ಸಲಾಂ ಅಲೈಕುಂ. ಉಣದಂಕಾರ ಉಣದಂಕಾರ

దీనెను ఇస్లాం దీనకి రూహాని తరుబియత, ఇస్లాం దీనకి నఫ్సాని తసల్లియ, ఇస్లాం దీనకి మాద్ది తరుబియత, ఇస్లాం దీనకి అఖ్లాగి హగీగత, ఇస్లాం దీనకి హురిహా సలామతక రక్కా తెరికముగే మతివెరి ఇలాహి నియామత్ దివహి లోబెతి ఎమ్మెహా రయితు మియదు దివహి రాజ్యకి ఇస్లాం కమం హిజురీ గొత్తు నోస్తే కహరు ఫురే మీ షరఫెరి తిఫాలు అవుడు మేము కురము దాయరు మియదు అవుడు మేము మీ తిబెవుడు హిసాబా మీద విస్నాలు ముహిము ఇస్వే అవుడు బిదన్నవాది ఇస్లాం దీంగ్ అవుడు మేము గెంది హిసాబు ఎదీంగ్ అవుడు మేము అతుగా హిఫాగెంగ్ ఎఫద మతివెరి దరజ అవుడు మేము ఉఫ్లాది సువాదకి మియదు మితిబెవుడి కొంహాలు తెగ్గతో అలుం గెన్నంజిహే ఇస్లాహకి కుబాత షక్కెన్ దీన్ ఫెషేణి ఈమాంతరికము ఈమాంతరికముగే మహల్లకి నూత హియావసకి హి ఈమాంకం ఇతురువె ఉతురి అరణి నూత మధువె హిందెణి ఏ హితుగ తెరేగ దీన్ అవుడమిన్నదే హురిహా రక్కా తెరికమక హిసాబం అవుడమి వాసులేవేణి హిర్ రగడు కొగ్గే హితుగె ఈమాన్ నా తిరుందీగె మ్యాంగ్ అల్లాహుగే గదోయా గదరా మీద అవుడమింగ్ గబూలు కురుంత యగీంకం ఫిసారి ఫురిహమెద్దీగె ఎకమట్టక నఫ్సుత తోహిరు కొగ్గె హేవకమా నుబేకమా దెమదుగా ఫిసారి ఖేరుమ హర్దనా ఇతుబారకాయ ఎకు ఇం వకి కురం ఎంగిగె హేమగు నూని నుదాం అజం కండలాగె దీరుళముగ హమ కొమ్మె హారతెగ్గ ఎగతుగా ఫ్యాతిర సాబితు కురవిగె ఎఫద ఫరుదెగ్గె హయాతకి ఇస్లామి హయాతె ఎఫద గౌమెగ హయాతకి ఇస్లాం దీనుగా దెమ్యోయిన్ హయాతె ఎయి హగీగి ఉఫావిరి కమక హింగమ జహోమున్ ఫురిగెంవా దిరుం హురి హయాతె ఎం వీమ అవుణమింగ గౌమీ తరగ్గీగా దీని ముస్తక్బల్ కండాళం వి అవును దకే గొతుగా కొమ్మె ఫరుదక హమ్యాం ఫెషిగె ముళి జమాత కౌమం ఇజ్జ ఫెతురిగెందా గొతెగ్గ ఏణి దివై గౌముగె దేమియోతుం వణి మ్యావెగెమ ఇస్లాం దీన్ అవుణమిన్న దే తరుబియత రక్కా తిరికముగె మతీగ దివహి ఎమ్మెహా లొబ్బెతి రయితుం షక్కెన్నె ఇస్లామీ షరియతుగె మ్యాగడు ఫస్ మక్సదు హాసిల్ వాగొత అవుణమెం ఇస్లాం దీన్ తంఫీజ్ కురమున్ దానమ అవుణమెం వాణి ఎకకు అణక కామెదు హింహే అహుందకక అవుణమెం వాణి ఎం హషిగండె ఫద గుళున్ తెరి భయక ఎకెగ్గె ఎహసాసుగా అణికకు బ్యారివా ఎహసాన్ తెరి భయక ఎకెగ్గె మసక్కత గురుబాణిగా అణిక బ్యారివా ఎహి తెరి వాగ్వెరి భయక అది అవుణమెం వాణి ఫిసారి విష్ణుంతోను దురుఫెన్న ఇల్మ్ వెరికమ ఇల్ హిల్మ్ వెరికముగా ఎహామె ఫున్ తహుజీబు బయక మిఫద గౌమెగ్గా ఉన్నాని ఇంతిహా దరజాగ ఎకువరికమే మిఫద ఇన్సానే జమాతెగ్గా ఉన్నాని ఎమీహుంగ సలామత మెదు ఎమీహుం విస్న అమిల్ల ఫార్వెరికమే సౌభకి ఏగతరే కొమ్మె మిహకవ్వెస్ ఎంగే మీ ఎంగ ఆయిలాయక ఎ బయకం ఏగతరే కొమ్మె మిహవెక్కవ్వెస్ ఎంగే అణికాయ లిబే కితమ్మె కుడవెస్ దెరేకి హమ తిమణ్యవ్వెస్ లిబే దెరేక నతీజా గొతుం ముళి కౌము అబ్బద్వెస్ ఉన్నాని హేల ఎమీహున్న దీని గొతుం వెస్ సియాసీ గొతుం వెస్ సియాదతుకు గొతుం వెస్ గెల్లుమె లిబుణక నుదేణ ఎమీహున్నకి ఎతెరయా బేరుం ఫెదిదాణె అది అతుదాణె నురక్కలకు గౌమ వతన్ సలామె కురమట్టక సమాలు తిబేణె భయ నతీజాకి మిఫద కౌమె రూళాలన్ దతివు నికమతి కొల్లం ఉదగువు ఎమిహుంగ ఇల్మ హిమ్మత దువాయ ఇలాహి మదదు గుళి లామె హుణీమ ఎయి ఫిసారి రక్కా తెరి దౌలత హురిహా హాలతెగ్గ హురిహా మాణెగ్గ మినిమం కముగ దిద ఉఫులం ఎంగే ఉఫులం కెరే ఉఫులాణ దౌలత మి హగీగె దమహట్టణి ఇస్లాం దీ సౌబకి దివేహి గౌమ్యతుగె ఎమ్మె ఫుమ్మదకి జౌహరకి మ్యావెగెమ ఇస్లాం దీ దివేహీంగె గౌముగ దిఫావుగా అణికు కొమ్మె ఫహరకు ఎకం ఫెషణి దీన్ సదామె కురుముగ రూహాణి విందు తగ్గి తెరే ఎకం హమెకెణి ఉతీము మహారథుం పోచుగీజున్న కురవి హంగురామ ఫెట్టెవి గొత బలాది మెసెంగె ఉతీము కందువలు మిస్కితుగా ఎబేఫుడు దెక్కెవి వాహక్ఫుడుతకు మి హగీగత దివహి తారిహుం హెకి దిబే ఎదు మి గౌము సదామెవ్వి రాజ్యగె ఎతర్ రషక ఉతీము మహారథుం గుళుంతం ఉఫద్దవా ఏ జిహాదు కురవ్వి ఇరు కొమ్మె రషకుమ్మె స్వాగివెరివి ముస్లిమ కుకముగా వీతి
ದೀನ ಗದ್ದಾರುವಿ ನೋತ ಎಹೆನ್ ದೀನಕಂ ಎಂಬುರಿಗೆ ಹುರಿ ಖಿಯಾಣ ತಿರಿಯಕು ಮಿಕಮುಗ ಹಿಮಿನಿಫ ನೆತೀತಿ ಕುರುಕ ಬುಡಾಣಮ ಸತ್ಯಾನ್ ಸತ್ತ ಇಸ್ಲಾಮಿ ಕೌಮಿಗೆ ಗೊತ್ತುಗ ದಿವೆಹಿ ಗೌಮ ಒತೀತಿ ಪೋರ್ಚುಗೀಸುಂ ಗದಕಮುನ್ ದಿವೆಹಿಂಗೆ ದೀನುಂ ಬೇರುಕುರಾಂ ಉಳುಮುಂ ವೆಸ್ ದಿವೆಹಿಂ ಎಕಂ ಬಲಾನು ಗತೀತಿ ಗದಕಮು ಮಸ್ತುವ ಎಚ್ಚಿಹಿ ದೇನ್ ಉಳುಮುಂ ವೆಸ್ ದಿವೆಹಿಂ ಎದುಹು ಎತಕೆಚ್ಚ ಫಿಸಾರಿ ಕೆರಿಗೆನ್ ಈಮಾಂತೆರಿ ಹಿತಕ ಸಾಬೀತು ದುಲಕು ನೂಣಿಕೆ ಬುಣೀತಿ ಎಂ ವೀಮ ಕೌಮಿ ಅಮಿಲ್ಲವಂತಕಮುಗ ನಜರುಂ ಬಲಾನಮ ಸಿಯಾಸಿ ಗೊತುಂ ಎದುಹು ಎ ಫೆನುಣಿ ದಿವೆಹಿಂಗೆ ಸಕಾಫಿ ಸಿಯಾದತು ಒಲ್ಲೆ ಬದಹಿ ಕಮುಗ ನತೀಜ ಆದೆ ಶಕ್ಕೆಣ್ಣೆ ದಿವೆಹಿಂಗೆ ಸಕಾಫಿ ಸಿಯಾದತುಗೆ ಫುರಾಣೆ ಕಿ ಮ್ಯಾವೆಗೆ ವಾ ಇಸ್ಲಾಂ ದಿ ಎಂ ವೀಮ ದಿವೆಹಿಂಗೆ ಸಕಾಫಿ ಸಿಯಾದತು ದಿಫಾ ಕುರುಮಟ್ಟ ಕಾವೆಸ್ ದಿವೆಹಿ ರಾಜ್ಯ ಕಿ ಸತ್ಯನ್ ಸತ್ತ ಇಸ್ಲಾಮಿ ದೌಲತೆ ಗೊತ್ತುಗ ದೆಮೆಹೆಟ್ಟು ಇಂತಿಹಾಯ ಬೇಣಂತರಿ ಇಜ್ತಿಮಾಯಿ ಬೈ ಇಲ್ವರಿ ವಿದಾಳುವ ಗೊತ್ತುಗ ಇನ್ಸಾನಿ ಜಮಾತೆಗೆ ಸಕಾಫೆ ನೋತ ಎಬೈಗೆ ಎಬೈಕು ವಿಸ್ನಾ ಗೊತ ಇಜ್ತಿಮಾ ಯಹ್ಲಾಗು ಫಸಾದ ವೆಜ್ಜೆಯ ಎಬೈಗೆ ನಿಮಿದಿಯು ಮಾ ದುರಕುಣು ಉಣ್ಣಾಣಿ ದಿವೆ ರಾಜ್ಯಗೆ ಎಮ್ಮೆ ಹಾಲು ಬೆತರಾಯಿತು ಇನ್ಸಾಣು ವಿಸ್ನಾಗೋ ಹೇಗೊತ್ತುಗ ಬಟ್ಟಂ ಕುರುಮಟ್ಟಕ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಇಲ್ಮೆರಿಕ ಮಗ್ಗುವಾಲ ದಿವೆಹಿಂಗ್ ಇಲ್ಮು ಹೋದಂ ಉಫುಲಿ ಬುರತಕ ಹಾಸಿಲ್ ಕುರಿ ನತೀಜಾಗ ಅಸ್ಲಕಿ ವೆಸ್ ಹಮ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಬುರಕೋ ಮಸಕ್ಕೆ ಕುರಂಗುವಾದ ದಿವೆಹಿಂಗೆ ಹುಣರುರಿ ಕಾಬ ಫ್ಯಾಂಗ್ ಅಮಿಲ್ಯ ತಕೆತಿ ಅಮಿಲ್ಲ ಅತು ಫದ್ದಾಗೆಂಗ್ ಬಿನಾ ಕುರಿ ದಿರಿಯುಳು ಹೋದಾ ದಿನಿ ವೆಸ್ ಹಮ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಮಿನಿವಂಕಮ ಬಾರುರಿ ಕಮ ಗುವಾದ ದಿವೆಹಿಂಗೆ ದೌಲೆಂಗ್ ಹರದನಾಕೋ ಬೇರುಗೆ ಫರಾತ್ತಕ ಖಾರಿಜಿ ಗುಳುಂತ ಉಫದ್ದ ಎಕಮುಗ ಗೆಂಗುಳುನು ಸಕಾಫೆ ಅಶಗೆನ್ನವಿ ವೆಸ್ ಹಮ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಫುದುದ್ದರಿಕಮ ಗುವಾದ ಹೆಂಕಮು ವಿಯಫಾರಿಯ ಉಫುದ್ದನ್ ತರುಕಮುಗೆ ರೂಹು ನಗಹಟ್ಟ ಎಕಮುಗ ಅದುಲುವೆರಿ ರೂಹೆ ದೆಮೆಹೆಟ್ಟಿ ವೆಸ್ ಇಸ್ಲಾಂ ದೀನ್ ಏಕೆ ತೆರೆಗ ಇಸ್ಲಾಂ ದೀನುಗ ಉಣ್ಣ ಜಕಾತುಗ ನಿಜಾಮ ವಗುಫುಗ ಉಸೂಲ್ತ ಫಾಹ ಕೊಲ್ಲೆಂಜೆಹೆ ಸೌಬಕಿ ಇಲ್ಮರಿಂ ವಿದಾಳುವ ಗೊತ್ತುಗ ಇಸ್ಲಾಂ ದೀನಕಿ ಶಾಮಿಲ್ ಕಾಮಿಲ್ ದೀನೆ ಏಗೆ ಮಾಣೆಕಿ ಇನ್ಸಾನಿಯತ್ತ ಬೇಣುವ ಹುರಿಹಾ ಕಮೆಂಗ್ ಹಿಮೆನಿ ಲಾಮಿಫಾವ ಕುಡವೆಸ್ ಉಣಿ ಕಮೆಣ್ಣೆ ಫುರಿಹಮ ಸಾಬಿತು ನಿಜಾಮಿ ಕಮಗ ಮಿಮ್ಯಾ ದೀ ಹಿಮೆನು ಆದೆ ಹಿಂಗೆ ವಡಾಣ ಫದ್ಯಾಂಗ್ ವಗುಫಕಿ ಇಸ್ಲಾಮಿ ಶರಿಯತುಗ ವರಂ ಖಾಸ ಮಫೂಮೆ ಬೇರು ಫುಷಂ ಏಯ್ ಇಕ್ಸೋದಿ ಮಫೂಮೆ ಎಹೆನ್ ನಮಸ್ ಫುಂಕೋ ವಿಸ್ನಾಲಯರು ಏಯ್ ಇನ್ಸಾಣಿ ಮಂಫಾಯ ಗುಳೆ ಎತ ಫಶಲತಕ್ಕೆ ಲಾಮಿಫಾವ ಇಲಾಹಿ ಹಿಕ್ಮವಂತ ಕಮಕ ಓಗಾವಂತ ಕಮುಗೆ ದಲೀಲೆ ವಗುಫುಗೆ ಸೌಬುಂ ಇಕ್ಸೋದಿ ಹರುದನ ಬಿಂಗಲೆ ಎಳೆ ವಗುಫುಗೆ ಸೌಬುಂ ಎ ಬಿಂಗಲುಗೆ ಮತೀಗ ಫರುದಿ ಇಜ್ತಿಮಾಯಿ ಮಂಫಾಗೆ ಬಿನಾತನ್ ಆರಸ್ತುವೆಗೆಂದೆ ಇಸ್ಲಾಮಿ ತಾರಿಖ ಬಲಾಯಿರು ವಗುಫುಗೆ ನಿಜಾಮ್ಗೆ ತೆರೆಂಗ್ ಏಕಿ ದಾಯಿರಾತಕ ಮೀಹುಂ ಬಿನಾ ಕುರವಿ ಇಜ್ತಿಮಾಯಿ ಫೆಂಬರು ಮತಿ ಕುರಿ ಫವೆ ಫಿಕುರಿ ಇಲ್ಮಿ ಸಿಕುಣಿತಂ ಉಫೆದ್ದಿ ಫವೆ ವಸೀಲತುಗ ಗೊತ್ತು ಮಿಸ್ಕಿತ್ತ ಬಿನಾ ಕುರಿ ಫವೆ ಲೈಬ್ರರಿ ತಕ ಇಸ್ಲಾಮಿ ಮರುಕಸ್ತಕ ಅದು ಎನೂನಸ್ ಇಸ್ಲಾಮಿ ಮುಚ್ತಮೋಗೆ ಎಮ್ಮೆ ಬಾಜವರಿ ಕಮ ಬೇಣುಂಬ ಮಾದ್ದಿ ಮಾನವಿ ಫುರ್ಸತ್ತ ವಗುಫುಗೆ ತೆರೆಂ ಉಫದ್ದ ಏಗೆ ಮಂಫ ಉಮ್ಮತ ಫೋರ್ವಾದಿ ಫವೆ ರಾಜ್ಯ ಬದಾರು ದೀನಿ ಕಂಕಮ ಬೊಡತಿ ಹೇದ ತಕ್ಕುರಂಗ ಅವನು ಬೇಣು ಏಕಿ ಏಕಿ ಸರಹತ್ತವುಗ ಜಮಾಣಿ ಉಸೂಲ್ ತಕ ಮಿಸ್ಕಿತ್ತ ಬಿನಾಕುರಂಗ ಅವನು ಬೇಣು ಇಸ್ಲಾಮಿ ಶರಿಯಂ ಹುದ್ದಕುರ ವ್ಯಫಾರಿಗೆ ಹರಕಾತ ಫುಳಾಕುರಂ ಬೇಣು ಇಸ್ಲಾಂ ದೀನುಗ ಖಾಸ ಮಫೂಮ್ಗೆ ತೆರೆಂ ಇಜ್ತಿಮಾಯಿ ಕೌಮಿ ಮಿ ಕುರಿ ಕುರಿ ಎರುಂತ ರಾಜ್ಯ ದೆಕೆಂ ಬೇಣು ಸೌಬಕಿ ವಕುಫ್ಗೆ ಮುಮದಾತುಗ ಅಲ್ಲೋಹ್ಗೆ ರುಸ್ಸೆವುಮ ಫುಸ್ಸೆವುಂ ಲಿಬುಂ ಎಬ ಹಿಮೆನೆ ಫರುದಿ ಹಿಂಹಮ ಜಹುಮ ಉಫಾವಿರಿಕಂ ಎಬ ಹಿಮೆನೆ ಕೌಮಿ ಉಮ್ರಾಣಿ ಕುರಿಯರುಮ ಬಿನಾವೆಶಿಗೆ ತರಗ್ಗಿ ಎಬ ಹಿಮೆನೆ ಏಗೆ ಸೌಬುಂ ದೀನಿ ರೂಹು ಇತುರುವೆ ರೂಹಾಣಿ ಉಮ್ಮೀದಿ ಅಲಿವಿಲುಮಕ ದೀನುಗೆ ಮಿ ನಿಜಾಮುಗೆ ತೆರೆಂ ಎತ ಬಯಕಂ ಎಬ ವಾಸಿಲ್ವೆವೆ ಎಂಕಮು ಮಿ ಮಾಣಹುರಿ ಫುಂ ಮಕ್ಸತ್ತಂ ಹಾಸಿಲ್ ಕುರುಮಟ್ಟಕ ಮಾಲ್ದೀವ್ಸ್ ಅವಕಾಫ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಲಿಮಿಟೆಡ್ಗೆ ನಮುಗ ವಗುಫ ಖಾಸ ಕುಂಫುಣ್ಯ ಮಿಯದ ಅವನು ವಾಣಿ ಉಫದ್ದಾಫ್ ದೀನಿ ಕಂಕಮಂ ಹೇದ ಕುರುಮಟ್ಟಕ ದಿವೇ ರಾಜ್ಯಗೆ ಎಕಿ ಕಂಕೊಳುತವುಗ ವಗುಫ್ ತ ಬಿನಾ ಕುರುಮ ಎಫದ ವಗುಫು ಬಿನಾತ ಮರಾಮಾತುಕೋ ಬೆಲೆಹೆಟ್ಟುಮಗೆ ಮಸಕ್ಕೆ ಕುರುಮ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಎಕಿ ಸರಹತ್ತವುಗ ಮಿಸ್ಕಿತ್ತ ಬಿನಾ ಕುರುಮ ಎ ಮಿಸ್ಕಿತ್ತ ಮರಾಮತ್ ಕುರುಮ ಆಬಾತುರ ಫಿಲುಮುಗೆ ಎಮ್ಮೆಹಾ ಮಸಕ್ಕೆ ಕುರುಮ ಮಿಸ್ಕಿತ್ತಕ ಬೇಣುವ ಎಮ್ಮೆಹಾ ವಸೀಲತ್ತ ಕಾಯಂಕೋ ತರಗ್ಗಿ ಕುರುಮಗ ಮಸಕ್ಕತ
ಇಸ್ಲಾಮಿ ಶರಿಯನ್ ಹುದ್ದಕುರ ವಿಯಫಾರಿಗೆ ಹರಕಾತ ದೆಮೆಹೆಟ್ಟಣಿ ಗೊತೆಗ್ಗ ಹಿಂಗುಮ್ಗೆ ಗೊತುಂ ಕುರಂಜೆಹೆ ಎಮ್ಮೆ ಹಾ ಕಂಕಂ ಕುರುಮ ಮ್ಯಾಂಗಲೋಹ್ಗೆ ವಾಗಿ ಫುಳಾಯಕು ಮಿಯದು ಮಿ ಉಫೆದ್ದಿ ಕೌಮಿ ವಗುಹ್ ಕುಂಫುನಿ ವೆಗೆಂದಾಣಿ ಇರಾದು ಕ್ರವ್ಯ ರಾಜ್ಯಗೆ ದೀನಿ ಮ್ಯಾದಾಣ ಆದಿರು ಮೆಗ್ಗೆನಿಸ್ತೇನೆ ವಸೀಲತಕ. ಅವುಣ್ಮೆಂಗೆ ಹೇದಯ ಹೇಕಮ್ಗೆ ಬುರದಂ ರಂಜು ಕೊದ್ದೇನೆ ತಿಲಫತಕ ಮಿಕುಂಫುನಿ ವೆಗೆಂದಾಣಿ ಇರಾದು ಕ್ರವ್ಯ ಕೌಮಿ ಇಜ್ತಿಮಾಯಿ ಅದಿ ಉಮ್ರಾಣಿ ವೆಟ್ಟ ಲಿಬೆ ಹಾಸ ಜೀನತಕ ದೇಹ ಸಾರಿಸ್ವಣ ಅಹರ ಹಮೆ ದಾಯರು ತರಗ್ಗಿ ಫವ ಗೌಂತಗು ಲಿಸ್ಟುಗ ರಾಜ ಹಿಮೆನುಮ ಕುರವೆ ವಶಾ ಜಹೆ ತರಗ್ಗಿಗೆ ಮಸಕ್ಕತುಗ ಮುಹಿಮ್ ದೌರೆ ದಾಕುರಾಣೆ ವಸೀಲತಕ ದೇಹ ರಾಜ್ಯಗೆ ಲೋವ್ಯತಿ ರಯಿತು ಮಿಯದವುಣ್ಮೆ ಮಿಫಾಳು ಕುರಣಿ ಎತಂಗುಫದೆ ಮಿಯದವುಣ್ಮೆ ಮಿಫಾಳು ಕುರಣಿ ಬಾತಿಲುಗೆ ಬಿರುವರಿಕಮು ಹಿದಾಯತುಗೆ ಹಮಜುಮ ದೇಹ ರಾಜ್ಯ ಬದಲ್ವಿತಾಣುಸ್ತೆ ಕಹರು ಫುರ್ಮ ಗುಫ ಮಿಯದವುಣ್ಮೆ ಮಿಫಾ ಫಾಹ ಕುರಣಿ ದುಣಿಯ ಆಹಿರತುಗೆ ಅಬಾಜ್ಯವಿರಿಕಮು ದುಣಿಯ ಆಹಿರತುಗೆ ಬಾಜ್ಯವಿರಿಕಮ ದಿವೆ ಕಾಬ ಫ್ಯಾಂ ಹಿಜರ ಕುರಿಕಮುಗೆ ಶರಫಿರುಫ ಮಿಯದು ಅವುಳ್ಮಿ ಫಾಳು ಕುರಣಿ ಸತ್ಯ ಸತ್ಯ ಇಸ್ಲಾಮಿ ಗೌಮೆ ಗುತುಗ ನುಸ್ತೆ ಕಹರು ಹೇದ ಕುರೆ ಇಜ್ಜಂತರಿ ಜಿಕುರಾಗುಫ ಎಹೆಂಕಮು ಮಾಜಿಗೆ ಲೋಗಂಡ ಬೆಲೀಮ ಫೆಣ್ಣಣಿ ಅವುಳ್ಮನಲ್ಲಿ ಬಿಡೋ ನಸೀಬ್ ಎಕಮಕು ಹಾಲತುಗೆ ಮಂಜರ ಬೆಲೀಮ ಫೆಣ್ಣಣಿ ಬಯ ದಿಮ ದಿಮಾಗ ಲಕುಣುಲ ಜಹಂತಂ ಫೆದಿಫಾವಾತ ಮುಸ್ತಕ್ಬಲುಗೆ ಉದರಹ ಬೆಲೀಮ ಫೆಣ್ಣಣಿ ಅವುಡುಮೆ ಹಾಸಲು ಕುರಂಜೆ ಮಕ್ಸತ್ತ ಇಸ್ಲಾಮಿ ಶರಿಯತುಗೆ ಮಕ್ಸತ್ತ ಅವುಡುಮೆನ್ನ ಸಿಫವಣಿ ಎಕಮ ಟಕ ಅವುಡುಮೆಂಗೆ ಅಮಿಲ್ಯ ನಫಸುತ ಕ ಕುರಂ ಹುರಿ ಅಮಿಲ್ಯ ನಫಸು ತಕುಂ ಕುರಂ ಹುರಿ ಜಿಹಾದುತ ಅವುಡುಮೆಂ ವಾಂಗ್ ಹುರಿ ಮತಿವೆರಿ ಕುರ್ಬಾಣಿತ ಮುಳಿ ಕೌಮುಗ ಸಲಾಮ ತಟ್ಟಕ ಹುರಿಹಾ ಫರಾತ್ತಕುಂ ಗುಳಿಗೆಂ ಉಫದ್ದಂಬಿ ತಸವೃತ ತಂಫೀಜ್ ಕುರಂವಿ ಅಮಲಿ ಫಿಯವಳುತ ಬವಣ ಫವ ದುನಿಯೇಗೆ ಓಯ್ವರುಗೆ ತೆರೆಂ ಔಡುಮೆಂಗೆಳ್ಳ ಹಿತ್ತಕ ಲೋತಕ ಕಂಫೆತ್ತಕ ಹುಷೇಳು ಮುಂದ ಹುಷೇಳುಂತ ಕುಂ ಈಮಾನ್ ತೆರಕಮ್ಗೆ ರೂಹಂ ಇವ್ವ ಬಿರುವೆರಿ ರಂಗಬೀಲುತಕ ಸಹರೋವೆ ದೇಂಜೆ ಹಾಸ ಸಮಾಲುಕ ಮಿಯದು ಅವುಡು ದಿವೆಹಿ ಲೋಬೆತಿ ರೈತುನ್ನ ಕುರಂಗು ಇಳ್ತಿಮಾಸಕಿ ದಿವೆಹೀನ ಲಿಬುಣು ಅದಿ ಲಿಬೇಣ ಎಮ್ಮೆ ಮತಿವೆರೆ ನಸೀಬಕಿ ಮ್ಯಾವೆಗೆಂಬ ಇಸ್ಲಾಂ ದೀಂಕಂ ಅಬ್ಬದು ಸಂದಾಣುಗ ಭಟ್ಟಮಾಶ ದಿವೆಹಿ ಗೌಮ ಒಯ್ ಎಮ್ಮೆ ರಕ್ಕಾತೆರಿ ಅಡ್ಡಣೆ ಕಿ ಮ್ಯಾವೆಗೆಂಬ ಇಸ್ಲಾಂ ದೀಂಕಮ ಸತ್ಯಾನ್ಸತ್ತ ಇಸ್ಲಾಮಿ ದೌಲತೆ ಗೊತುಗ ಮಿ ದೌಲೆ ಫಿಸಾರಿ ಕೆರಿಗೆ ದಮ ಅಟ್ಟವಾಶ ಅವಣಿಗೆ ನಸೆಹತ ಕಿ ಅವುಡುಮೆಂಗೆ ಹಿತುಗೆ ಈಮಾಣ ಕಿ ದಿರಿಯುಳುಮುಗೆ ಅಮಲು ತಕು ದುಣಿಯ ಆಹಿರತುಗೆ ಬಾಜವಿರಿಕ ಕಶೋರು ಕುರವುಮ ಲೊಬ್ಬೆತಿ ದಿವೆಹಿ ಕೊಮ್ಮೆ ರೈಯಿತಕ್ಕೂ ಗದಾಳ ಮಸಕೆ ಕುರಮ ಹಿಂಗಾಶ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲೋ ಮಿಗೊತುಗ ಅವುಡು ಮೆಣ್ಣ ಹೇ ತೌಫೀಗು ದೆವ್ವಾಶ್ ಮಿ ಕೀರೆತಿ ದಿವೆಹಿ ಫಸ್ಗಡು ಇಸ್ಲಾಮಿ ಹಿದಾಯತುಗೆ ಬೆಬುಣು ಹುರಿಹಾ ಕಂಕುಳಕು ಹುರಿಹಾ ಹಿಂದೆಗ್ಗ ಉಜಾಲ ಕುರವ್ವಾಶ್ ಈಮಾಂ ಕಂ ಫುರಿಹಮ ಅಮಲು ತಂ ಇಖ್ಲಾಸ್ ತೆರಿ ಮುರುವ್ವೆತ್ತೆರಿ ಬಾಯ್ಕು ಕಮ್ಮುಗ ಅವುಡು ಮೆಂಗ್ ಲವ್ವಾಶ್ ಮಿ ಲೊಬ್ಬತಿ ದಿವೆಹಿ ಕೌಮ್ ಅಬದುವೆಸ್ ಫುರಿಹಮ ಇಸ್ತಿಕ್ಲಾದ ಸಲಾಮತ ಹಿದಾಯಿ ನೂರುಗ ಲಾಟ್ಟವಾಶ್ ಆಮೀನ್ ವಮ ತೌಫೀಕ್ ಇಲ್ಲಾ ಬಿಲ್ಲಾಹಿ ಅಲಹಿ ತವಕ್ಕಲ್ತು ವ ಇಲಹಿ ಉನೀಬ್ ವಸ್ಸಲಾಮ ಅಲೈಕುಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತುಹು.